0: బరకత్ మిర్చిన కాందా
1: మిర్చిన కాందా హే
0: అని వాటన్న గ్రింజి తెచ్చి తసౌదా
1: తసౌదా హే
0: కృషిత్ గాత్రి శతకరి దాదా
1: శతకరి దాదా
0: బలే బలే గవాషి ఓంది వార్యాషి ధోంది కర్తీయా పిరుమాన్ పిరుమాన్ గహు మొట్ట వర్త గానే.
2: అందరా మరతోడోళ యా సినిమాతో